అలాగే గారుకి చుచ్చుతోతో అను డాడీ. గారుకి చుతాతా గి చుతాతా గి చుతాతా గి చుతాతా. హాలి బిగో చుత్కొని ఫ్రెండ్స్ అసలు మీ తగీర్ అల్లె పోయిచే మమ్మీ చిన్న చుత్తు డాడీ అన్ననే డెనే స్టార్ 292 హాష్ స్టార్ 292 హాష్.